క్యాన్బరా తెలుగు అని శ్రోతలకు శ్రీనివాస్ ప్రసాద్ నమస్కారం అండి. దిస్ ఈజ్ 2XX FM 98.3 పీపుల్ పవర్ రేడియో. మీరు క్యాన్బరా తెలుగు అని రేడియో కార్యక్రమాన్ని 2XX FM 98.3 తరంగాలపై వింటున్నారు. మీరు ఇందాక దేవదేవం అని వినగానే మీలో చాలామందికి అత్తారింటికి దారేది సినిమా గుర్తు వచ్చి అందులో పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తే మాత్రం నేను దానికి ఏమి చేయలేను, ఎందుకంటే మనం దాన్ని ఏమి అనలేము. కాకపోతే ఇది అన్నమాచార్య కీర్తన, ఆలపించిన వారు మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ, ఆవిడ మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అందించిన ఇంకొకటి మన అందరి ఇళ్లల్లోనూ వినపడుతూనే ఉంటుంది, భజగోవిందం అనేది. మోహ ముద్గరం అంటారు దీని పేరు. కాకపోతే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనేది మనందరికీ ఆవిడ వల్లనే చాలామంది ఇళ్లల్లో మనకి ఇది మోగుతూ ఉంటుంది, మనం చాలాసార్లు విని కూడా ఉంటాము. దీని మీదే మనకి గత వారం నాడు రెండు రోజుల పాటు మాసన్నందరి శ్రీ విష్ణు సీమా మందిరంలో మనకి శృంగేరి నుంచి వచ్చిన ఇద్దరు పండితులు మనకి దీని గురించి భావముతో సహా మనకి చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాలు ఎంతవరకు మనకి వంటబట్టినాయి అనేదాన్ని నేను ఇక్కడ ప్రయత్నిస్తున్నాను మీకు చెప్పడానికి ప్రయత్నించి, ఏదో రెండు మూడు మాటలే నేను విన్నవి, నేను అర్థం చేసుకున్నవే మీకు చెప్తాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మొదటి దాంట్లో ఉన్నది భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. దుఃఖృంకరణే అంటే అది మనకి సంస్కృత వ్యాకరణం. ఒక ఆయన, ఒక పెద్ద ఆయనని చూసి, అంటే ఒక ఎవరు అది ఎవరికైనా వర్తిస్తుంది, మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది. మనము ఆ వ్యాకరణము ఇంకా అవసాన దశలో కూడా ఇంకా వ్యాకరణంలో నేను పట్టు సాధించాలి, లేకపోతే వ్యాకరణము చెప్పగలగాలి వేరే వాళ్ళకి, ఇందులో తప్పులు లేకుండా చేయగలగాలి, అందులో నేను నిష్ణాతుని కావాలి అనే ఉద్దేశంతో ఇంకా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దేని గురించి అయితే ఆలోచించాలో దాని గురించి ఆలోచించకుండా అని చెప్పి వాళ్ళు చెప్పారు. దీన్ని మోహముద్గరము అన్నారు. మోహముద్గరము అంటే ఆయన ఒక అర్జున్ భరద్వాజ్ గారు చెప్పింది ఏంటంటే, మనకి ఉన్న వ్యామోహము వీటన్నిటిని ముద్గరము అంటే మనకి హ్యామర్ లాగా అన్నమాట, ఒక సుత్తిలాగా దాన్ని మోహాన్ని పటాపంచలు చేసేది అని చెప్పి ఆయన అన్నారు. ఇంకో ఆయన విశ్వనాథ్ గారు, ఆయన చెప్పినది ఏంటంటే ఆ మోహన్ ఈ ముద్గరం అంటే ఒక మనకి ఒక ఫలం ఉంటుంది కదా, మనకి ఆ ఫలము పాతకాలంలో అంటే ఆ ఫలం ఏదో చెప్పారు ఆయన. ఆ ఫలం ఏంటంటే మనకి చిన్న చిన్నగా మనకి ఆయుర్వేదంలో ఉపయోగించే ఫలాలు కొన్ని ఉంటాయి కదా, మన ఆరోగ్యాన్ని బాగు చేసేవి అలాంటిది. అది రోజు మనకి ప్రయత్నం చేస్తూ కొద్ది కొద్దిగా పుచ్చుకుంటూ ఉంటే అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని చెప్పి అది వాళ్ళు చెప్పినది. ఇంకా ముందరికి వెళ్తే ఈ శ్లోకంలో వాళ్ళు మూడులు అన్నారు. ఎవరు ఈ మూడు అని మూర్ఖుడు అని ఎవరిని అంటారు అంటే, వాళ్ళు చెప్పింది ఆత్మజ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయని వాళ్ళం అందరము మూఢులము అని. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు కారు అందరూ జ్ఞానులు వాళ్ళు, అందుకని మనల్ని మూడులు అని ప్రతిసారి అన్నారు అని చెప్పి అన్నారు ఆయన. మనకేంటంటే చిన్నతనంలో అంతా మనకి, ఇంకా మిగతా శ్లోకాల్లోకి వెళ్తే నేను మొత్తం అన్నింటి గురించి చెప్పదలుచుకోలేదు, అంటే నాకు అక్కడక్కడ తెలిసినవే నేను చెప్దామని అనుకుంటున్నాను. చిన్నప్పుడేమో మనం ఆటపాటలతోనూ, దాని తర్వాత యవ్వనం వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవటాలు, దాని తర్వాత పిల్లల్ని కంటాలు, ఇలా ఈ వీటిల్లో ఉంటాము డబ్బు సంపాదించడంలోను. అలాగే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ సంసారం అనేది చింతల చేతను జీవితం అంతా గడుపుతూ ఉంటాం సంసారం గురించి అని చెప్పి ఆయన ఇంకోటి అన్నారు. ఏంటంటే ఒక విధంగా హాస్యపరంగానే తీసుకోవాలి అని. కన్నడలో వాళ్ళు
కన్నడలో కన్నడ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళ ధర్మపత్నిని పరిచయం చేసేటప్పుడు ఇదిగోనండి మా సంసారం అంటారట, మా సంసారం అని పరిచయం చేసేవాళ్ళట వాళ్ళ భార్య ధర్మపత్నిని. సో అది ఆయన హాస్యాస్పదంగా చెప్పారు. సో ఈ సంసార చింతలు వీటి గురించే ఇంకా ఉంటాయి. ఇంకా ఎప్పుడు మనము పరబ్రహ్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి, ఆత్మజ్ఞానం సంపాదించడం కోసం అని చెప్పి మనం ఎప్పుడు చింతిస్తాము అనేది అందులో ఉన్నది. అలాగే మనకి చాలా సూక్తులు అవి ఉన్నాయి. మన వాళ్ళు అందరూ చెప్తుంటారు, కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కశ్యత్యం కహ కుతు అయాత తత్వం చింతయ తదిహ భ్రాత. సో నీ భార్య ఎవరు, నీ పుత్రుడెవరు, వారికి నుండి నీ కులల సంబంధం ఏమిటి, నీవు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఈ సంసారమే అతి విచిత్రమైనది, ఈ తత్వాన్ని ఆలోచించి తెలుసుకునము అని చెప్పి అన్నారు. అలాగే మనకి ఇంకోటి కూడా ఉంది, అందరికీ తెలిసిన విషయమే ఇది, సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జ్ఞానులైన సజ్జనుల సాంగత్యం వలన మనకి సంసార సంబంధాలు విడిపోతాయి. బంధములు విడిపోయిన అజ్ఞాన మూలకమైన మోహము పోగుతుంది. మోహం నశించడంతో నిశ్చలమగు పరిశుద్ధ తత్వం గోచరమగును, అది తెలిసినప్పుడు జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్పి. సో మనకి అందరూ చెప్తారు కదా, ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఇంగ్లీష్లో చెప్పాలంటే గుడ్ కంపెనీ ఉండాలి మీకు ఎప్పుడు అంటుంటారు. సో ఆ విధంగా మనం అంటే గుడ్ కంపెనీ అంటే కొంతమంది ఒక్కొక్క వివిధ రకాల సమూహాలు ఏర్పరచుకుంటూ ఉంటారనుకోండి, అది వేరే వాళ్ళు వాళ్ళ దాన్ని ఏమంటారు అలవాట్లకి తగ్గట్టుగా చాలామంది చిన్న చిన్న కమ్యూనిటీలుగా ఏర్పడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారు, క్రికెట్ మీద మోజు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఆ గ్రూప్ ఉంటుంది, క్రికెట్ ఆడే వాళ్ళ గ్రూపు, అలాగే ఈ ఐపీఎల్ మ్యాచెస్, లేకపోతే మన వరల్డ్లో జరిగే అన్ని మ్యాచ్లని ఫాలో అయ్యేవాళ్ళు, అదొక గ్రూప్ ఉంటుంది. సో ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరిగిన తర్వాత ఈ వీటిని ఫాలో అవుతుంటారు, దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత వచ్చి మళ్ళీ టెన్నిస్ మొదలవుతుంది మనకి, చలికాలం మొదలైంది ఆస్ట్రేలియన్ ఓపెన్ అను. సో టెన్నిస్ చూసే వాళ్ళ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపు వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఇలా ఎవరికి వాళ్ళు సమూహాలు ఏర్పరచుకొని వాళ్ళ సంగత్యంలోనే ఉంటారు. మరి అవి వాళ్ళకి అప్పటి వరకు ఉపయోగపడతాయేమో, కానీ దాని తర్వాత మనకి ముందు మన జీవితంలో లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఆలోచించుకోవాల్సిన విషయమే. సో ఇంకా మనం సత్సంగత్వము వీటి గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ శుక్రవారం నాడు కూడా 3 రోజుల పాటు మనకి మోసన్నందలి శ్రీ విష్ణు శివ మందిరంలో మనకి భారతదేశం నుంచి, అలాగే అంటే మనకి చెప్పాలంటే అరుణాచలంలోని మన శ్రీ రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఒక పండితుడు వస్తున్నారు. ఆయన గత నాకు తెలిసి ఆయన గత సంవత్సరం కూడా వచ్చారని అనుకుంటున్నాను, వచ్చారు. ఆయన గత సంవత్సరం కూడా చాలా మంచిగా చెప్పారు భక్తి తత్వం గురించి, దాని గురించి. అలాగే ఆయన వచ్చి మనకి వివరాలు చెప్తానండి. స్వామి రమణ స్వరూపానంద గారు తిరువనమలై నుంచి వస్తున్నారు. ఆయన దేని గురించి చెప్తున్నారు అంటే, మనకి ఇప్పుడు సత్సంగత్వం అన్నారు కాబట్టి సత్సంగత్వానికి దీనికి వెళ్ళిరండి ప్రవచనానికి. అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే, భగవద్గీతలోని చాప్టర్ 12 అంటే అది 12వ చాప్టర్ వచ్చి మనకి పాత్ ఆఫ్ డివోషన్ అంటే భక్తి మార్గం గురించి చెప్పబోతున్నారు. ఇది ఈ శుక్రవారం నాడు అంటే 15వ తారీఖున సాయంత్రం 7:15 నుంచి 8:30 వరకు, అలాగే శనివారం నాడు పొద్దునపూట 10:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం వచ్చి 6:30 నుండి 8 గంటల వరకు. అలాగే ఆదివారం నాడు కూడా ఉందండి, ఆదివారం నాడు కూడా పొద్దునపూట 10:30 నుంచి 10:30 నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు.
ఇది మాత్రము మిస్ అవ్వద్దండి, గత వారము మిస్ అయిన వాళ్ళు. ఇవన్నీ మనకి ఫ్రీగానే వీటన్నింటినీ అరేంజ్ చేస్తున్నారు. ఇవి అరేంజ్ చేసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మీకు మరిన్ని వివరములు కావాలి అంటే శ్రీతమ్మో గారిని 0404-523-849 అనే నెంబర్కి సంప్రదించగలరు. అలాగే శ్యామ్జీ గారిని 0466-420-716 అనే నెంబర్కి కూడా సంప్రదించగలరు. అలాగే మనకి మాసన్ నందరి శ్రీ విష్ణు శివ మందిరంలోనే ఎప్పుడు చాలా సంవత్సరాలుగా అఖండ రామాయణ పాఠం నడుస్తున్నది. ఇదేంటంటే 24 గంటల పాటు అఖండ రామాయణం పఠనం చేస్తారు. ఇది వచ్చి 6 జూన్ నుంచి, అనగా శనివారం 6 జూన్ నాడు పొద్దున 10 గంటల నుంచి మొదలయ్యి ఆదివారం నాడు అంటే మరుసటి రోజు 7 జూన్న 10 గంటలకి ముగిస్తుంది. ఆ రోజున మనకి ఆదివారం నాడున మనకి హోమం అది ఉంటుంది, అలాగే భోజన ప్రసాదాలు మంగళహారతి అవి ఉంటాయి. అందరినీ ఈ కార్యక్రమానికి విచ్చేయమని ఆహ్వానం అండి. మీరు మరిన్ని వివరముల కోసము శ్రీ విష్ణు శివ మందిరంలోని పండిట్ గారిని 0262-86-6404 అనే నెంబర్కి సంప్రదించగలరు. అలాగే కృష్ణా గారిని 0403-76-5989 అనే నెంబర్కి సంప్రదించగలరు. ఓకేనండి, ఈ అఖండ రామాయణం పాఠంలో మీరు పాల్గొంటారని ఆశిస్తున్నాము. అలాగే ఒకవేళ మీరు కూడా చదువుతాము అనుకుంటే మీరు వాళ్ళకి సంప్రదించగలరు. వాళ్ళు మీకు ఏదైనా స్లాట్ ఉంటే దాన్ని కేటాయించగలరు. ఇది వచ్చి తులసీదాస రామాయణము. వాళ్ళకి నార్త్ సైడ్లో మనకి హిందీలో వాళ్ళు ఆలపిస్తారు. అదేండి మనకి క్యాన్బరాలో జరగబోయే కార్యక్రమాలు. అలాగే ఈ మొన్న ఆదివారం నాడు మనకి తెలుగు అసోసియేషన్ కాన్బరా వారు మనకి ఉగాది సంబరాలు నిర్వహించారు. అందరూ ఆడి పాడారు పిల్లలందరూ. చాలా చక్కగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి నడిచినాయి. అలాగే మనకి భారతదేశం నుంచి కళాకారిణిని రప్పించారు. ఆవిడ సంగీత విభావరి నడిచింది. అందరూ నాకు తెలిసి ఆ కార్యక్రమంలో చూస్తే చాలా మంచిగా వైబ్ ఉంది. కుర్రాళ్ళందరూ వాళ్ళకి పిల్లలకి దాన్ని ఏమంటారు గేయంలోని మాటలు పదాలు అర్థం కాకపోయినా మనకి సంగీతం అనేది వాళ్ళని ఆడిస్తుంది అని చెప్పి, అలాగే పిల్లలందరూ ఆడి పాడారు. కొందరు అంటే ఇంకా కొద్దిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత తెలుగు బాగానే నేర్చుకుంటున్నారు కదా తెలుగు బడికి వెళ్ళి. సో తెలుగు బడికి వెళ్ళినప్పుడు మేబీ వాళ్ళు ఆ తెలుగు బడిలో ఈ పాటల యొక్క దానిలో మనకే అర్థం కాదు, కొన్ని కొన్ని పాటలు నేను అర్థం చేసుకోవాలి అంటే. కాకపోతే ఏంటంటే పాపం మన స్వర్గీయులైన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రాసిన కొన్ని పాటలు అయితే మాత్రం మనకి ఒక తెలుగు నిఘంటువుని పెట్టుకొని అందులో అర్థాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు వస్తున్న కాలంలో కొంతగా దాన్ని ఏమంటారు, ఇదివరకు ఒడ్లు తినేవాళ్ళం, ఒడ్లు ఉండేవి, ఒడ్ల నుంచి ఒక పొర తీసేసి అందులోంచి ఆ బియ్యాన్ని వాటిని తినేవాళ్ళం. దాని తర్వాత వచ్చి దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ వెళ్ళిపోతూ ఇప్పుడు బాగా పాలిష్డ్ బియ్యం వచ్చినట్టుగా, అలాగే పాటలని కూడా మనకి అందరికీ అర్థమయ్యేటట్టుగా, అలాగే జీర్ణం చేసుకునేటట్టుగా. ఎందుకంటే ఇది ఒకటి కాలంలో ఒక పొట్టు తీసిన బియ్యం తింటే బాగానే హరించుకునేవాళ్ళం. ఈ కాలంలో మనం హరాయించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ కాలం వాళ్ళకి తగ్గట్టుగానే పాటలని కూడా అలాగే రాస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక పాట విరామం ఇస్తానండి. దాని తర్వాత ఈ పాట విన్న తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ పాట వచ్చి మనకి గుప్పెడు మనసు అనే చలనచిత్రంలోనిది. ఆలపించిన వారు నేను ఇప్పుడు చెప్పను, మీరే తెలుసుకోండి ఎవరు ఆలపించారనేది.

0: Era até bom.
1: అదండి మీరు విన్నది గుప్పెడు మనసు అనే చలనచిత్రంలో ఉన్నది. ఆలపించిన వారు స్వర్గీయ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఈ పాట రచయిత మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి, ఆచార్య ఆత్రేయ. అందులో చాలా లోతైన అర్థం ఉన్నదని అనుకుంటున్నాను నేను. మీకు కూడా అర్థమై ఉంటే నేను వచ్చే వచ్చే కార్యక్రమాల్లో చెప్పగలరు, లేకపోతే నాకు మెసేజ్ అయినా పంపించగలరు. అలాగే మనం ఈ ప్రవచనాలు వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే గత వారం చెప్పిన ఆయన ఏం చెప్పారంటే, మనం చెప్పిన మేము ఇప్పుడు చెప్పినదంతా మీరు అలా విన్నారు కదా, వీటిని ఆచరించండి. ఈ ఆచరించి ఒక 6 నెలల తర్వాత లేకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చిన తర్వాత మీరు ఎంతవరకు వీటిని అవలంబించారు, లేకపోతే మీరు కృషి చేశారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము అని చెప్పి. ఇలాంటివన్నీ ఏంటంటే ఒకసారి వినేసేసి, ఇప్పుడు నేను 2 రోజులు విన్నాను. 2 రోజులు విన్నది నేను మీకు కనీసం ఒక 10 నిమిషాల్లో అయినా చెప్పగలిగాను. అందులోనూ కొద్దిగానే చెప్పాను నేను, మిగతా పూర్తి వాటి కూడా తాత్పర్యాలు చెప్పలేకపోయాను. నేను కూడా అక్కడికి వెళ్ళి పుస్తకమే తీసుకెళ్ళి అందులో రాసుకోలేదు, కాకపోతే విన్నాము. వాళ్ళు అది కూడా చెప్పారు, మీరు ఇక్కడి నుంచి వింటుంటారు, మీ మనసు ఇప్పుడు చెప్పినట్టుగా మనసు ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, బయటికి వెళ్ళంగానే మర్చిపోతారు ఇవన్నీ అని. కాకపోతే ఎంతవరకు గుర్తుంచుకున్నానని నేను నన్ను నేను పరీక్ష చేసుకున్నాను. అలాగే మనకి ఈరోజు హనుమత్ జయంతి అండి. హనుమత్ జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాము. హనుమత్ జయంతి అంటే మనకి ఒక పెద్ద ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, హనుమత్ కవచం అని ఉంది, దానిని చదువుకోండి, ప్రతిరోజు చదువుకోండి. ఆన్లైన్లో ఉంది, ఆయన మనకి ఇక్కడికి వచ్చారు కూడా, అంటే సిడ్నీకి వచ్చారు, మధ్యపతి పద్మాకర్ గారు అని. ఆయన పేరు మీద యూట్యూబ్లో సెర్చ్ చేసి హనుమత్ కవచము అని చెప్తే ఆయన మంచిగా అందులో పెట్టారు హనుమత్ కవచము. దాన్ని రోజు చదువుకోండి, మంచి జరుగుతుంది అని చెప్తున్నారు ఆయన. అలాగే మనకి అధిక మాసం ఉందండి ఈ సంవత్సరము. ఈ అధిక మాసం వచ్చి 17 నుంచి ఉంటుంది. అధిక మాసము ఈ సంవత్సరము 17 నుంచి జూన్ 15 తేదీ వరకు ఉంటుంది. మామూలుగా మనకి కాలగమనం అనేది సూర్యుడు చంద్రుడి ఆధారంగా మనం చేస్తాం కదా. సూర్యుడిని ఆధారంగా చేసుకొని లెక్క కట్టేదే సౌరమానం అని, చంద్రుడి ఆధారంగా చేసుకుని లెక్క కట్టేది చాంద్రమానం అంటారు. చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులుగా పరిగణిస్తారు. దీని లెక్క ప్రకారం చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులు ఉంటాయి. ఇక సౌరమానంలో అయితే ఏడాదికి 365 రోజులు ఉంటాయి. అంటే సౌరమానానికి మరియు చాంద్రమానానికి మధ్య సంవత్సరంలో 11 రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికే ప్రతి 32 నెలలకి ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దీన్నే అధిక మాసము లేకపోతే పురుషోత్తమ మాసము అని చెప్పి అంటారు. ఈ కాలంలో సాధారణంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు తప్పించి మిగతావేమీ చెయ్యరు. అంటే మనకి పెళ్ళిళ్ళు ఇలాంటివేమీ చెయ్యరు. శుభకార్యాలు, వివాహం కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు ఇలాంటి శుభకార్యాలు, అంటే అటువంటి కార్యక్రమాలు చేయరు. మిగతావన్నీ భగవంతుడికి సంబంధించిన విశేషాలు, దాన ధర్మాలు కానీ, జపదపాదాలు కానీ, వాటికేమీ ఆటంకం ఏమీ లేదు. ఈ మాసాన్ని మనకి శ్రీ మహావిష్ణువుకి విశిష్టమైన మాసంగా కూడా అంటారు. ఇదండి అధిక మాసం గురించి కొన్ని వివరాలు. మళ్ళీ వచ్చే మంగళవారం రాత్రి 8:30 కలుద్దాము. అంతవరకు సెలవు. మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిచినట్లయితే canberratelugwani@gmail.com సంప్రదించగలరు. ఇంకొక పాట విందామండి. ఈ పాటతో మనం కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈ పాట కూడా మన జరిగిన కార్యక్రమంలో చాలామంది పిల్లలు ఆడిపాడారు ఈ పాటకు కూడా.